0: గారి గారి త ఈ సరి సరి సని సాని సాని సాని అన్నయ్య మాగరి దని దబమ గారి దని దబమగ శ్రీతని దబమ పద చేత గారి గరి గరి గరి గరి నీ సరి సరి సరి సరి సరి దాని సని సని సని సని అన్నయ్య శ్రీ గరి దని దారి దని దని దని దబ దాని దబమ మా పద పాదని దాని చేత గరి గరి సని సని సరి సరి దని అన్నయ్య గరి గరి దరి దరి నీ దని దేట గారి గరి సని సాని దని దబ అన్నయ్య మా పద పాదని దాని దని దరి చేత గరి మగ్గరి దిగ గరి దిగ దని అన్నయ్య గరి గరి దిగ గరి దిగ దని దని చేత దిగరి గ అన్నయ్య పద పద చేత దని దని అన్నయ్య దని దని చేత అన్నయ్య చేత అన్నయ్య చేత అన్నయ్య చేత అన్నయ്യ.
1: പ്രിയപ്പെട്ട ശ്രോതാക്കളെ, റേഡിയോ മലബാറിന്റെ മധുരഗീതങ്ങളിലൂടെ നമ്മൾ അടുത്തതായി കേൾക്കാൻ പോകുന്ന ഗാനം 1977 മധുരസ്വപ്നം എന്ന സിനിമയിൽ നിന്നുള്ളതാണ്. പിടിച്ചാൽ പുളിങ്കൊമ്പിൽ പിടിക്കണം, കുടിച്ചാൽ ഇളനീര് കുടിക്കണം എന്ന് തുടങ്ങുന്ന വരികൾ എഴുതിയത് ശ്രീകുമാരൻ തമ്പി. സംഗീതം MK അർജുനൻ. പാടിയത് ജോളി അബ്രഹാം, അമ്പിളി രാജശേഖരൻ.